0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం భాగస్వామ్యం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ధి ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేల తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ధి చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో MT ఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు

0: భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ్.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్, శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వినాయక పూజకై విన్యాసాలు శ్రీమతి పాలగుమ్మి పద్మ విజయ్ గారి కథానిక మరియు పాటలు విందాం. మన శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినాయక పూజకై విన్యాసాలు శ్రీమతి పాలగుమ్మి పద్మా విజయ్ గారి కథానిక విందాం.
1: ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. ఆయన్ని పూజించి విఘ్నాలన్నీ తొలగించుకోవాలని, వినాయక పూజలో ఎటువంటి లోపం లేకుండా భక్తిగా చేసుకోవడం చేస్తుంటాం. కానీ మన ధనంజయ్ డబ్బు ఖర్చు కాకుండా పూజను పూర్తి చేయాలని ఎటువంటి పనులు చేశాడు, అన్నీ స్వయంగా చేసుకోవడం కోసం ఏ విధమైన పాటలు పడ్డాడు, చివరికి విఘ్నేశ్వరుడు అతనికి తెలిసి వచ్చేలా ఎలా చేశాడు, ఇవన్నీ వినాయక పూజకే విన్యాసాలు కథలో వినిపిస్తాను. ధనంజయ్కి ధనం పొదుపు చేయడం అంటే మహాప్రీతి. బహుశా అతని పేర్లోని మొదటి రెండు అక్షరాలతో ప్రేమగా అందరూ పిలవటం వల్లనేమో అంటారా.

ఎవరైనా అనవసరంగా ఖర్చులు పెట్టకపోవడాన్ని పొదుపు అంటారు. కానీ మన ధనంజయానికి మాత్రం డబ్బు అవసరమైన ఖర్చులకైనా సరే ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మిగల్చడమే పొదుపు అని భావన. ఈ మధ్యనే మన ధనంజయ్ కొత్త అపార్ట్మెంట్కి మకాం మార్చాడు. సాధారణంగానే పండగలు ఫంక్షన్లలో కూడా ఎంతవరకు వీలవుతుందో అంత ఆదా చేయడానికి ముందుగానే పథకాలు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడన్నమాట. అతని ఈ లక్షణాలకి ఇంట్లో వాళ్ళు కూడా ఇటోదికంగా ఇక్కట్లు పడుతూనే ఉంటారులేండి. ఓ రోజు, ఏమండి వినాయక చవితి వస్తున్నది కదా, ఇదిగో ఈ లిస్టు రాశాను, ఇవన్నీ కొనాలి, ఎప్పుడు వెళదాం అంటారు అంటూ క్వశ్చన్ ఇచ్చింది అర్ధాంగి పార్వతి. అబ్బా ఇంత పెద్ద పేరు ఎందుకు కానీ ఎంతక్క మనం కూడా ధనంజయని ధనం అని పిలుచుకుందాం సరేనా? ఏది ఆ లిస్టు లేవు చేసాపాడు ధనం. ఒక చేత్తో భార్య అందించిన లిస్టు పట్టుకుని చదువుతూ మరో చేత్తో జేబులో ఉన్న తన పర్సును గట్టిగా పట్టుకున్నాడు. ఆ లిస్టు చదువుతుంటేనే పర్సులోంచి ఒక్కో నోటు గాల్లో ఎగిరిపోతున్నట్లు అనిపించింది మన ధనానికి. ఒకసారి ఆలోచించు పార్వతి, వినాయకుని ప్రతిమను ఈసారి మనమే తయారు చేస్తే బాగుంటుందేమో. చదువుతున్న లిస్టులోంచి తల పైకెత్తి అడిగాడు. నాకు చేయడం రాదే, అయినా ఇన్నాడు కొంటున్నాం కదా, అకస్మాత్తుగా ఇలా వినాయకుడిని సృష్టించాలనే కోరిక ఏంటి, విచిత్రంగా ఆకపోతేను దీర్ఘం తీస్తూ అన్నది పార్వతి. ఆ వంకతో ఇల్లంతా మట్టి మరకలు తలుచుకుని ఒకంత భయపడుతూ పీచు పీచమంటున్న గుండెని అదుపులో పెట్టుకోవడానికి అవస్థపడసాగింది. అలా అంటాయేమిటో, నీ పేరుని సార్థకం చేసుకో ప్రోత్సాహంగా అన్నాడు ధనం. ఏమంటున్నారు, నేను తనని తను వేరుతో చూపించుకుంటూ వినాయకుని ప్రతిమ చేయడమా, కొంచెం వణుకుతున్న గొంతుతో కయీచుగా అడిగింది. నేను చేస్తాను దేవోయ్ అభయం ఇచ్చినట్లుగా అన్నాడు. ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంటూ, ఎట్ట మీలో ఈకల కూడా ఉన్నదా, నాకింతకాలం తెలియనే లేదు స్మీ, ఇంతకు ఎలా చేస్తారేమిటి, కుతూహలమో కవ్వింపో అర్థం కాలేదు మన ధనానికి. చూపుడు వేలుని కణతకి తాటిస్తూ ఉపయోగించి అన్నాడు. వర్కౌట్ అవ్వదులేండి, నిర్లక్ష్యంగా కళ్ళు తెప్పేసింది. చేసి చూపిస్తాను, తక్కువగా అంచనా వేయకు రోషంగా అన్నాడు. మరీ అంత ఉంటుందంటారా, సరిపోతుందా అని సందేహంగా అడిగింది. నాది మట్టి బుర్రనే లేక నాలో అంతటి కళ ఉన్నదా అనే పార్వతి సందేహం. ఏది ఏమైనా ఆమె అభిప్రాయాన్ని సమూలంగా తుడిచిపెట్టేయాలనే సంకల్పం బలంగా ఏర్పడింది ధనానికి. నువ్వు కూడా సాయం చేద్దులేవోయ్, పార్వతికి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్లుగా అన్నాడు. అయినా స్వామిని మన చేతులతో స్వయంగా తయారు చేసుకుని పూజిస్తే పుణ్యానికి పుణ్యం వస్తుంది, ఖర్చు కలిసి వస్తుంది, నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు ధనం. రెండో మాట కోసమే ఇలా సతాయిస్తున్నారని తెలుసులే, నిరసనగా మనసులో గొణుక్కుంటూ ధనం వంక చూసి, ఏమోనండి మనం తయారు చేస్తే వినాయకుడి రూపం బాగా వస్తుందని నాకే నమ్మకం రావట్లేదండి, ఏడాదికి ఒక్కసారి వచ్చే పండగ, ఎప్పట్లాగే ఎంచక్క మార్కెట్లో మనకి నచ్చిన ప్రతిమ కొనుక్కొని తెచ్చుకుందాం, ఏదో ఈ రూపైనా మనం ఒకరికి అయినా సాయం చేసిన తృప్తి మనకు మిగులుతుంది, బ్రతిమలాడే ధోరణిలో అన్నది పార్వతి. నో, ఈ ఏడాది మనమే స్వయంగా గణేశ ప్రతిమను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఒకసారి నిర్ణయించుకుంటే నా మాట నేనే వినను, ఈ ఎక్కడో విన్న డైలాగ్ని తన స్టైల్లో పలుకుతూ కళ్ళు కనుబొమ్మలు చిత్ర విచిత్రంగా మార్చి చూపుడు వెళ్ళి పైకి ఎత్తి పట్టుకుని ఏదో శపథం చేసేవాళ్ళలాగా అన్నాడు. అంతలోకి సాధారణ స్థితికి వస్తూ, అయినా నిన్ను వినాయకుడి ప్రతిమను మట్టితో చేయమన్నా కానీ నలుగు పిండితో చేసే ప్రాణం భయమన్నానా తార్కికంగా అన్నాడు. అన్నా అంటావు అన్నట్లు పెదాలు బిగించి సర్లేమన్నట్టు తలూపింది పార్వతి. ఇప్పుడున్న ధరలకి వినాయక ప్రతిమ కొనాలంటే మనకు అందుబాటులో ఉంటుందంటావా, ఏ రకంగా అయినా పార్వతిని ఒప్పిద్దాం అన్నట్లుగా అన్నాడు. తప్పండి, దేవుడి కోసం పెట్టే ఖర్చు చూడకూడదంటారు, టపటపా చెంపలు వేయించుకుంది, ధనాన్ని కూడా చెంపలేసుకోమన్నట్లు సైగ చేసింది, అదేమీ గమనించనట్టు. పోయినేడాది పత్రి అంటూ ఒక కట్టలు రెండు గడ్డిపోసలు ఓ గన్నేరు పువ్వు రెండు మామిడాకులు బట్టి బోల్డంత డబ్బులు వసూలు చేశారు అమ్ముకునేవాళ్ళు. ఈసారి ఇంకెంత అంటారో, రెండు చేతులు గాల్లోకి ఊపి పైకి చూసి దండం పెట్టి ఒక నెట్వర్పు విడిచాడు.

ఈ ఒక్కరోజేగా వాళ్ళైనా ఎంతో కొంత సంపాదించుకోవాలని ఆశపడతారు. పార్వతి మాటలకు చూపు మరల్చకుండా ఆమెనే చూస్తూ, అసలు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? తమలపాకు మీద పసుపు ముద్దని పెట్టి కుంకుమ పువ్వులతో అలంకరించి వినాయకుని ప్రతిరూపంగా భావిస్తూ పూజలు కొనసాగించాలని చెప్పారు కదా. దీనికి ఏమంటావు అన్నట్టు అరచేతిలో మరో చేతితో చిన్నగా చరుచుకుంటూ అడిగాడు. మహానుభావ, అన్ని పూజలకి ఆదిగా అలా చేయమన్నారు. ఈ వ్రతానికి కూడా అలానే చేస్తాం. కానీ ఈ వ్రతానికి మట్టి వినాయక ప్రతిమని పూజించటం, పూర్తయ్యాక నిమజ్జనం చేయడం కొత్తం కాదుగా. అయినా మీతో వాదించలేను కానీ మీకు తోచినట్లుగా చేయండి. చివరికి రాజీకి వచ్చినట్లుగా అన్నది పార్వతి. అలా కాదు, ఆ మార్కెట్టు రద్దీ ఇవన్నీ కన్నా మనమే స్వయంగా చేసుకుందామని అంటున్నాను. భార్యని బాధ పెడుతున్నానేమో అనే గిల్టీ ఫీలింగ్తో చెప్పినట్లుగా ఉన్నది. పత్రి కోసమైనా వెళతారుగా, తనేమీ తగ్గడం లేదు ఆమె. సరేలే, ఇప్పటికైతే ఈ సంభాషణకి స్వస్తి అన్నట్లుగా రిమోట్ చేతిలోకి తీసుకుని తన చేతిలోని పార్వతి ఇచ్చిన లిస్టును జాగ్రత్తగా టేబుల్ మీద పుస్తకంలో భద్రపరిచాడు. ఓ 2-3 రోజులు ముందుగానే మార్కెట్లో వినాయకుని విగ్రహాల అమ్మకాలు మొదలైనాయి. పత్రి పండగ ముందు రోజు సాయంత్రం నుంచే అమ్ముతారంటూ సమాచారం తెలుసుకున్నాడు. పళ్ళు పువ్వులు కూడా ముందు రోజు అయితేనే అన్ని రకాలు దొరుకుతాయని, ముఖ్యంగా వెలగపళ్ళు, మొక్కజొన్నలు, జొన్న కంకులు, పాలవెల్లి కట్టాలంటూ చెప్పింది పార్వతి. సరే, వినాయకుడిని చేయడానికి మట్టి కోసం ప్రయత్నించాడు ధనంజయ్. ఇంతకు ముందునే ఇంటి చుట్టుపక్కల చెట్లు చేమలతో ఉండేది. అప్పుడు అసలు ఇలా వినాయకుడిని స్వయంగా తయారు చేసుకుందామనే ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడేమో ఇక్కడ అన్ని చోట్ల బిల్డింగ్లు, సిమెంట్ రోడ్లు, ఎక్కడా ఒక చెట్టు చేమ లేవాయి, వాపోయాడు ధనంజయ్. అప్పుడు అలాంటి ఆలోచన చేసేందుకైనా మీకు సమయం ఏది? ఇదిగో ఇప్పుడు రిటైర్ అయ్యాక కొత్త కొత్త ఆలోచనలు ఏవో పుట్టుకొస్తున్నాయి, విసుగ్గా అన్నది పార్వతి. మా కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే పిల్లలు ఆడుకునే క్లేతో వినాయకుడిని చేసి పూజ చేసుకుంటుందని చెప్పాడు. అయ్యి ఖాళీగా ఉన్నాను కదా, నేను ప్రయత్నిద్దామని అంటూ నీళ్లు నమిలాడు. వాళ్ళంటే వేరే దేశంలో ఉన్నారు, వాళ్ళకు దొరకవో లేక దూరాభారమనో ఏదో, మనకెందుకు, ఎంతక్క మనకి అడుగేడు దూరంలో అందుబాటులోనే ఉంటాయిగా అన్నది పార్వతి. మర్నాడు వినాయక చవితికి విగ్రహం చేసేందుకు మట్టి సేకరించడం కోసం బయలుదేరాడు ధనంజయ్. ఎంత వెతికినా మట్టి దొరకలేదు. అయితే తోవలో నర్సరీ, అదేనండి మొక్కల తయారీ మరియు విక్రయ కేంద్రం, అది కనిపించింది. అక్కడికి వెళ్ళి అడిగేస్తే సరే అనుకుంటూ అటు వెళ్ళాడు. ఇలా వినాయకుని ప్రతిమ చేసుకోవడానికి మట్టి కావాలంటూ అడిగిన అతన్ని ఆ నర్సరీ సొంతదారి వింతగా చూశాడు. ఈ మట్టితో వినాయకుడిని ఎలా చేస్తారంటూ మనసులో తలెత్తిన ఆశ్చర్యాన్ని ఎత్తిన గట్టిగా ఓ మట్టిగా వేసి, సాధారణంగా నేను ఇక్కడ మట్టిని కొంచెం మోతాదులో అమ్మేది లేదు, ఓ బండెడో 2 బండెల్లో అయితే పర్వాలేదు అన్నాడు. ఆ మాట వినగానే, బండెడు మట్టి, ఈ పండక్కి వినాయక విగ్రహాలు తయారు చేసి నేను కూడా వ్యాపారం మొదలెట్టాల్సిందే, గుండె గతుక్కుమన్నది ధనానికి. అతని మొహం చూసి ఎంతో కొంత మట్టిచ్చి ఓ 100-200 అయినా సంపాదించుకోవచ్చు, ఈయన కానీ వెళ్ళిపోతే వచ్చే డబ్బులు రాకుండా పోతాయి అనుకున్నాడు నర్సరీ ఓనర్. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే భక్తిగా దేవుణ్ణి స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు కనుక మీకు కావాల్సింది కొంచెమైనా సరే ఇవ్వాలనిపిస్తుంది. సంచి ఏదైనా తెచ్చారా? ధనాన్ని ప్రశ్నిస్తూనే, ఇదిగో చేతిలో మడిచి పెట్టుకున్న సంచిని చూపించాడు ధనం. ఈ సంచితో కావాలంటే 400 అవుతుంది అన్నాడు. అబ్బాబే, విగ్రహం తయారీకి కావలసినంత మట్టి మాత్రం చాలు, ఓ 50 ఇస్తాను, బేరం మొదలు పెట్టాడు ధనం. 50? ఒక్కో అక్షరాన్ని ఒత్తి ఒత్తి పలికాడు ఆ నర్సరీ ఓనర్. బాబాబు కాదనుకో, గడ్డం పుచ్చుకోలేదన్న మాటే కానీ అంత పని చేశాడు మాటలతో. సంచి సగానికి ఇస్తాను, 200 ఇచ్చేయండి ఫైనల్ అన్నట్లుగా ఎటో చూడసాగాడు. ఇదిగో 100 ఇస్తాను, మరేం మాట్లాడకు, పుణ్యంలో నీకు వాటా ఉంటుందిలే, ఆశ చూపించినట్లుగా అన్నాడు ధనం. విధి లేక ఒప్పుకుంటున్నట్లుగా ముఖం పెట్టి మట్టినిచ్చాడు.
ఇదే మొదటిసారి స్వయంగా తయారు చేస్తున్నారా? ప్రశ్నించాడు.

0: అన్నారు. ఆ మాట తనని మెచ్చుకుంటున్నట్లుగా తోచింది ధనానికి. అవునన్నట్లు గర్వంగా తలూపాడు. హుషారుగా ఇంటికి వెళ్ళి వెంటనే విగ్రహం తయారీకి పూనుకున్నాడు ధనం. అతన్నే గమనిస్తున్న పార్వతి అదేమీ ఇప్పట్లో తెలియ వ్యవహారం కాదనుకుంటూ కాఫీ తాగి మొదలు పెట్టమని కప్పు అతని చేతిలో పెట్టింది. వినాయకుడి మీద పాటలు పద్యాలు పాడుకుంటూ విగ్రహ తయారీ ప్రారంభించాడు. ఎంతకీ చేయడం కుదరట్లేదు. అతని తంటాలు చూసి చూసి, మనకు కావలసింది బంకమట్టి కదండి, ఈ మట్టితో చేయడం కుదరదు అనుకుంటాను, పని ఈసారికి బజార్లో కొనేద్దానండి, జొజ్జ పెడుతున్నట్లుగా అన్నది పార్వతి. ఆటిలోనే హంసపాదం అన్నట్టు నువ్వెప్పుడు ఇంతే, అన్నింటికి నిరుత్సాహపరుస్తావు కినుకగా అంటూ మట్టిని విదిలించుకుని చేతులు కడుక్కుని వచ్చాడు ధనం. మార్కెట్ నుంచి విగ్రహం కొని తెచ్చాడు. ఇదిగో ఇప్పుడే చదువుతున్నా, పత్రి మాత్రం కొనే పని లేదు, నేనే సేకరిస్తాను, నువ్వేమీ అపశకునాలు మాట్లాడకు, శాసిస్తున్నట్టుగా అన్నాడు. అలాగే అన్నట్లు చూపుడు వేలు నోటి మీద వేసుకుని మౌనంగా తలూపింది పార్వతి. ఇక పత్రి కోసం పార్కుకు వెళితే సరి, బోరడంత తీసుకురావచ్చు అనుకుంటూ వెళ్ళాడు. అక్కడ తాటికాయలంత అక్షరాలతో చెట్లు పువ్వులు తెంపిన వారు శిక్షార్హులు అనే బోర్డులు దర్శనమిచ్చాయి. ఇంత బతుకు బతికి అన్నట్టు ఎందుకు వచ్చిన గోలా అని తన ప్రయత్నం పార్కులో విరమించుకున్నాడు. చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళు పెంచుకుంటున్న చెట్ల తాలూకు కొమ్మలు రెమ్మలు అందినంత మేరకి కోసుకున్నాడు. సంచిలోని పత్రిని చూసి అనుకున్న దానికన్నా ఎక్కువే లభించిందని మురిసిపోయాడు. ఆ బరువును చేత్తో మొయ్యలేక బుదానేసుకుని నడవసాగాడు. అక్కడ తావలని పత్రి అమ్మకందారులు అతన్ని చూసి తమకి పోటీగా వస్తున్న మరో వ్యాపారే అనుకుని అనుమానం, కోపం, ఈర్ష కలగలిపిన చూపులను, బాణాలను సంధించారు. అతనికి చోటు ఇవ్వద్దంటూ ఒకరినొకరు కళ్ళతో హెచ్చరించుకున్నారు. రెండు మూడు గోమాతలు మాత్రం నిశ్శబ్దంగా ధనాన్ని అనుసరిస్తూ బుధాన ఉన్న ఆకులను మేయసాగాయి. బుధానున్న సంచిని ఎవరో గుంజుతున్నట్లు అనిపించి వెనక్కి చూసిన ధనం కోపంగా వాటిని అదిలించి తన పత్రి సంరక్షణార్థం పరుగులు తీసాగాడు. అప్పటికే కడుపు నిండినట్లుంది. పరుగులు పెడుతున్న అతన్ని నిర్లిప్తంగా చూశాయి గోమాతలు. కానీ ఆ ఏరియాలోని సునకరాజాలకు జనం చేయి కొత్త, అదిగాక బుధనేదో మోస్తున్నాడు సందేహాస్పదంగా తోచి ఒకదాన్నొకటి హెచ్చరించుకుంటూ అతన్ని తరంసాగా. ఇంట్లోకి దూరి ఆయాసపడుతూ జరిగిందంతా చెప్పాడు పార్వతికి. గళ్ళలుంగి మడిచి కట్టుకుని ఓ మామూలు చొక్కాతో బుధాన సంచితో ఉన్న అతని అవతారాన్ని నిదానంగా పరికించి చూసి, మిమ్మల్ని ఇలా చూస్తే అలాగాక ఇంకెలా అంటూ నోటికి చెంగు అడ్డం పెట్టుకుని నవ్వసాగింది పార్వతి. చివరికి ఇంత కష్టపడితే ఇదా మిగిలింది, సంచిలో మిగిలి ఉన్న ఆకులను చూసి విరక్తిగా అన్నాడు. పర్వాలేదులేండి, కొండంత దేవుడికి కొండంత పత్రి తేలంగా, ఈ ఉన్న ఆకుల పేర్లన్నీ తెలుసుగా మీకు, సర్ది చెప్తూ ప్రశ్నించింది పార్వతి. తెలియదన్నట్లు బిక్కమొహంతో తలూపాడు ధనం. ఇందాక వాకిట్లోకి రోజు కూరలు తెచ్చే అతని దగ్గర పళ్ళు పువ్వులతో పూజకు కావలసినవన్నీ పత్రితో కూడా తీసుకున్నాను, త్వరగా స్నానం చేసిరండి, పూజకి అన్నీ సిద్ధం చేస్తాను, ప్రశాంతంగా పూజ చేసుకుందాం అన్న పార్వతితో, ఇంకెప్పుడు దేవుడి విషయంలో ఇలా ప్రవర్తించను అని క్షమాపణలు వేడుకుంటాను స్వామిని అన్నాడు. పీనాశనం పూర్తిగా మాత్రం వదలరన్నమాట, ఏం చేస్తాం అనుకుంటూ ఓ నిట్టూర్పు విరిచింది పార్వతి. పూజ సమయంలో గణపతి ధనాన్ని చూసి కొంటగా నవ్వు, తెక్క కుదిరిందా అంటున్నట్లుగా అనిపించింది పార్వతికి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి.
1: ఇంతవరకు వినాయక పూజకై విన్యాసాలు శ్రీమతి పాలగుమ్మి పద్మా విజయ్ గారి కథానిక విన్నాం.

మన రైతన్నల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఒకటి ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. సాగు భూమిని విస్తరించడానికి మరియు వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన పథకం ఈ కృషి సించాయి యోజన. అస్తవ్యస్తమైన ఋతుపవనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రతి పొలానికి హామీతో కూడిన నీటి పారుదల సౌకర్యం కల్పించడం, బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్ల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. కృషి

సిచాయి యోజనలో భాగంగా కొత్త నీటి వనరులను సృష్టించడం, వర్షపు నీటిని సేకరించే ఇంకుడు గుంతలను తవ్వడం, కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం మొదలైన అంశాలపై దృష్టి సారించడం జరుగుతోంది. కృషి సించాయి యోజన గురించి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ఓ బొజ్జ గణపయ్య కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ స్వీయ సంగీత నేతృత్వంలో బృందంతో కలిసి ఆలపించిన పాట విందాం. రచన లేలే సురేష్, చిత్రం జయం మనదేరా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను

0: భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్ధిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసీ భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఆర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఆర్ సముదాయో కో జోడనే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఆర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠ భరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియర్పై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా

0: మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నేరం 12:40 నిమిషం.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: நூறு புள்ளி ஒன்று மெகா ஹர்ட்ஸ் எஃப்எம் கோல்டில் மெல்லிசை பாடல்கள் கேட்கலாம். ப. காளியப்பன் இயற்றிய பாடலை பாடியுள்ளவர் பி. ஜெயச்சந்திரன். பாடலுக்கு இசை டி. ஆர். பாப்பா.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ శ్రీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. గణనాథుని కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఈనాటి మన మధుర సమయంలో ఆ బొజ్జగణపయ్యని తలుచుకుంటూ మంచి పాటలను వినేద్దాం. రండి, ప్రథమంగా ఘంటసాల ఆలపించిన ముత్తుస్వామి దీక్షితర్ రచన విందాం.

తెలుగు నెలల్లో ఆరవ నెల భాద్రపదం. ఈ మాసంలో శుక్ల చవితి చతుర్థిని వినాయక చవితిగా జరుపుకుంటాము. వినాయకుని జననం మరియు గణాధ్యక్షుడు విఘ్నాలకు అధిపతిగా పట్టం అన్నుకున్నది ఈరోజే కనుక ప్రత్యేకంగా పూజలర్పించి పండుగ జరుపుకుంటాము. వినాయకుని జననం భలే చిత్రమైనది. నలుగుతో బొమ్మను చేసి ప్రాణం పోసింది జగన్మాత. కైలాసానికి కాపలాగా ఉండమని చెప్పిన ఆ బాలుడు ఆ కైలాసాధిపతికే ప్రవేశం కల్పించడు. ముక్కోపి అయిన శివుని క్రోధానికి బలి అవుతాడు. జీవం లేని ఆ బాలుణ్ణి చూసి రోధిస్తున్న పార్వతిని సముదాయించడానికి భోళాశంకరుడు గజాసురుడు అనే రాక్షసుని ఏనుగు తల తెచ్చి బాలునికి అతికించి పునర్జీవితుణ్ణి చేస్తాడు. ఆదిదేవతలు ఆ గజాననుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. బొజ్జగణపయ్యని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు శృతిలయలు చిత్రానికి వాణి జయరాం పూర్ణచందర్ పాడిన పాట విందాం. సంగీతం కేవీ మహాదేవన్.

గజముఖ వధనుని శరీరాకృతి మనకి ఎంతో మంచిని బోధిస్తుంది. పెద్ద తల జ్ఞానానికి సంకేతం. పెద్ద చెవులు ఎక్కువ వినమని, చిన్న నోరు ఆలోచించి తక్కువ మాట్లాడమనడానికి సూచన. చిన్న కళ్ళు నిశితంగా పరిశీలించమని చెబుతున్నట్లు ఉంటాయి. పెద్ద బొజ్జ జీవితంలో మంచి చెడులను సమానంగా ఆకళింపు చేసుకోమనడానికి నిదర్శనం. చతుర్భుజాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారానికి ప్రతీకలు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు 100% లవ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం విందాం. హరిణి గళం, రామజోగయ్య శాస్త్రి కలం.

మన బొజ్జగణపయ్య మూషిక వాహనుడు, అనింద్యుడు మూషికుని పేరు. వాహనంగా మారడానికి ముందు అనింద్యుడు క్రౌంచుడు అనే గంధర్వుడు. తన విపరీతమైన అహంకారానికి గాను ఇంద్రుని శాపం వల్ల ఎలుకగా మారతాడు. శాపానంతరము అంతే అహంకారంతో పరాశరముని ఆశ్రమంలోకి చేరి నానా రభస చేశాడట. ఆ విధ్వంసాన్ని భరించలేక పరాశరుడు లంబోదరుణ్ణి ప్రార్థించగా అనింద్యుణ్ణి తన పాసంతో కాళ్ల దగ్గరకు లాక్కున్నాడట. అప్పుడు తగ్గిందట అనింద్యుడి అహంకారం. శరణు కోరి వాహనంగా మారాడు. పరిశీలిస్తే మనందరిలోనూ అనింద్యుడు అనే అహంకార గర్వాలుంటాయి. ఆ అఘువాహనుణ్ణి సేవిస్తే వాటిని అదుపులో ఉంచుకునే మార్గం ఆయనే చూపిస్తాడు. కార్యక్రమంలో ఇప్పుడు కూలీ నంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఇళయరాజా సంగీతం విందాం.

చందుడికి అగ్రజుడు గణేశ్వరుడు, వేగానికి సంగేతం మహియూర వాహనుడు స్కందుడు, గణాలకు అధ్యక్షునిగా ఎన్నుకోవడానికి కార్తికేయునికి గణేశ్వరుడికి పోటీ పెట్టారు పార్వతీ పరమేశ్వరులు. ప్రపంచాన్ని 3 మార్లు చుట్టి కైలాస పర్వతానికి మొదట వచ్చిన వారికి పట్టం కడతానన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నెమలినెక్కి అతి వేగంగా బయలుదేరాడు. లంబోదరుడు తల్లిదండ్రులనే తన ప్రపంచంగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. తన బుద్ధిబలాన్ని సమయస్ఫూర్తిని మెచ్చి పార్వతీ పరమేశ్వరులు గణాధ్యక్షునిగా ఎన్నిక చేశారు. స్కందుడు దేవసేనాపతిగా నియమింపబడ్డాడు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో నర్తనశాల చిత్రానికి ఘంటసాల జానకి పాడిన యుగళగీతం విందాం. సీనియర్ సముద్రాల రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఆది పూజలు అందుకుంటాడు విఘ్నాధిపతి. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఆ మహాకాయుణ్ణి తలుచుకుంటాము. సిద్ధిబుద్ధి ప్రదాయునికి వినాయక చవితి రోజున దేశమంతటా పూజలు చేస్తారు, సంబురాలు జరుపుకుంటారు. మరిన్ని పండుగ విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందాం. జొన్న విత్తుల

100.1 ఎఫ్ఎం గోల్డ్లో వినాయక చవితి సందర్భంగా బొజ్జగణపయ్య విశేషాలను నెమరు వేసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాం. వినాయక చవితి రోజు ఇళ్లను శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి తోరణాలు కట్టి మండపం ఏర్పాటు చేసి మట్టితో చేసిన వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తారు. పాలవెల్లిని పలు రకాల పళ్ళు పువ్వులతో అలంకరించి వినాయకుడి మీద కడతారు. మోదక ప్రియునికి ప్రీతికరమైన నైవేద్యాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం సమర్పిస్తారు. పుస్తకాలను పూజలో ఉంచి విద్యని ఇమ్మని వేడుకుంటారు విద్యార్థులు. వినాయకుడి ముందు గుంజీలు తీస్తారు. విఘ్నేశ్వర పూజలో వాడే ప్రత్యేకమైన పళ్ళు, పత్రి గురించి తెలుసుకునే ముందు గణేష్ చిత్రానికి రంజిత్ ఆలపించిన పాట విందాం. సంగీతం మిక్కీ జేమేయర్,

చట్టకల్పంలో ఉంది. దేవదారు, దానిమ్మ, రావి, మారేడు, జిల్లేడు మొదలైన ఔషధ గుణాలున్న మొక్కల నుండి పత్రిని సేకరించడం జరుగుతుంది. పత్రిని కోసేటప్పుడు మొక్కల నుండి విడుదలయ్యే రసాయనాలు ఆరోగ్యానికి చాలా మంచివట. గణపతికి అత్యంత ప్రీతికరమైనది దూర్వాయుగ్మం, గరిక. పూర్వం అనేలాసుర అనే రాక్షసుణ్ణి మింగిన కరివదనునికి కడుపులో విపరీతమైన మంట, వేడి మొదలైనాయట. ఉపశమనం కలిగించేందుకు మహర్షులు 21 గరిక పోగుల్ని సమర్పించి మంటను తగ్గించారట. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు నీహాల్ బృందంతో కలిసి ఆలపించిన సాయి శ్రీకాంత్ సంగీతం విందాం. చిత్రం అలీబాబా ఒక్కడే దొంగ.

వినాయకుని పూజలో మనకు ప్రత్యేకంగా కనిపించేది పత్రి. ఏకోన వింశతి 21 రకాల ఆకులతో ఆ గజరాజుని పూజించాలని వినాయక

వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి పూజలో వెలగపండు, ఉమ్మెత్తకాయ, మొక్కజొన్న కంకులు, సీతాఫలాలు వంటి ఫలాలను నివేదించడం జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనకు చాటే పండుగ ఇది. పూజ అనంతరం ముఖ్యమైన ఘట్టం నిమజ్జనం. మట్టి నుండి వచ్చినది మళ్ళీ మట్టిలోనే కలవాలను మనకు చెప్పే జీవిత సూత్రం. కార్యక్రమంలో ఇప్పుడు మీనాక్షి చిత్రానికి మల్లికార్జున్ బృందంతో కలిసి పాడిన పాట విందాం. పదరచన సాయి శ్రీహర్ష, స్వరరచన ప్రభాకర్.

వినాయక చవితి ఇళ్లలోనే కాకుండా సాంఘికంగా జరుపుకునే పండుగ. వాడల్లో, కాలనీల్లో చందాలు సేకరించి పెద్ద పెద్ద విగ్రహాలను కొలువుదీస్తారు. పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3, 5 లేదా 9 రోజుల ఉత్సవం తరువాత నిమజ్జనం చేస్తారు. మన దేశంలో మహారాష్ట్రలో బాల్ గంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో మొదటిసారి సామూహిక వినాయక ఉత్సవాలు జరుపుకోవడం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు దీపక్ దివ్యాకుమార్ జంటగా ఆలపించిన ఎస్ఎస్ తమన్ సంగీతం విందాం. రచన రామజోగయ్య శాస్త్రి, చిత్రం డిక్టేటర్.

అందరూ కలిసి జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మొదలైన వేడుకలు మేం గొప్ప అంటే మేం గొప్పగా చేసే పోటీతత్వంగా మారుతున్నాయి. భారీ కృత్రిమ రంగులతో చేసిన విగ్రహాలతో పెద్ద పెద్ద మండపాలు సిద్ధమవుతున్నాయి. ఒకే వీధిలో అడుగడుగునా మండపాలు వెలుస్తున్నాయి. ఇన్ని విగ్రహాలు నిమజ్జనమైన తర్వాత రసాయనాలు నీటిలో కలిసి నీరు కలుషితమవుతోంది. వినాయకుడు మనకు ప్రకృతితో కలిసి జీవించడం బోధిస్తాడు. ఆడంబరాల కంటే భక్తి ప్రధానంగా ఉత్సవాలు చేసుకోవడం అందరికీ శ్రేయస్కరం. కార్యక్రమంలో ఇప్పుడు భగత్ సింగ్ నగర్ చిత్రానికి వేలు పాడిన పాట విందాం. చైతన్య ప్రసాద్ సాహిత్యం, హర్ష ప్రవీణ్ సంగీతం.

అందరం కలిసి వసుదైవ కుటుంబంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఆపదలు తొలగించే ఆశ్రిత జన పరిపాలకుడు మన గణపతి. వ్యాసుడు చెప్తుంటే మహాభారత గ్రంథాన్ని రాసినవాడు మన గణపతి. ఈ వినాయక చవితి సందర్భంగా అన్ని శుభాలు జరగాలని, ఇష్టకామ్యార్థాలు కలగాలని ఆ లంబోదరుణ్ణి మనసారా వేడుకుందాం. గణేష్ మహారాజ్ కీ జై. కార్యక్రమంలో చివరిగా సూరజ్ జగన్ ఆలపించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విందాం. రచన భాస్కర భట్ల, చిత్రం ఇద్దరమ్మాయిలతో.